0: సగమధని నిజగమధని ధని సగమధ
1: ధమగ సని
0: మదని సగమ గదని ధని సా గదని ధని సా గదని ధని